0: సింపుల్ బుక్ ఎప్పుడు పగిరి ప్రోగ్రామ్ వచ్చా లాస్ట్ అక్కడే కాపడే
1: కాపీ అని బిస్కెట్ దీజే
0: అనిపించే మొన్న చెప్పారు మార్నింగ్ అయితే
2: కాపీ అని బిస్కెట్ అయినా
0: మరియా కాపడే చార్జర్ అనే విషయం కాదు.
2: ఓ మెయిన్ పాయింట్ చార్జర్ కందింగ్ జై జై
1: జై జై
2: అశాలే.

0: காலரு பொருள் கிடையாது அன் பொணக்கல இருக்கல கார மோர் நொர்ச்சா இருக்கு
1: ஏ மான் நீ
0: கால் தும் உள்ள தம்மாசி கிடைச்ச மகா
1: தம்மாசி நீ ரே பல்லக்கி
2: பல்லக்கி
1: பல்லக்கி
0: பல்லக்கி தேச வரதா கோனி
1: மாய் வர நவுந்தத ஜோட்னா
2: ஜோட்னா இரே தே
0: రియల్
1: గోడౌన్ తగ్గ బతన్ కొని కలిచే
2: బతన్ తన కదా తో
0: నెక్స్ట్ హనీమూన్
1: హనీమూన్ కేం జైతు కిత్ల దిసన్ తుక
0: 7 దిసన్ హనీమూన్ జై
1: 7 దిసన్ హనీమూన్
2: పొట్ట బెస్ట్
1: పొట్ట ఓసన్ పటి తన మండో దసన ఇలగ సాలే
0: పొట్ట దిసన్ గెచర గర్మ
1: నే జాలి
0: దా హనీమూన్ అంట
1: హనీమూన్ ఏ కామ్ కర్ కామ్ కర్ తు జోగ హోస్ జోగ దలి నిమ యోగ
0: ఎస్ ఎస్ ఎస్ సూపర్
1: జోగ హోస్
0: జోగ అవే ని మరియ హనీమూన్ జోగ హై
1: జోగ హై
0: జోగ హోస్ ஜோகத்தை உயிர்த்தான்
1: உயிர்த்தான்
2: செகலுடன் மொர்த்து
0: மொர்த்துவே மாஸ்டர்
1: கால செகலுடன் மொரு புண்ணிய குடி சோ ஆகு
0: ஹெஸ்ஸே நீரே சஞ்சாய் கரே ஜோகத்தை உயிர்த்தான்
1: உயிர்த்தான்
0: புஜம் பாது
2: காலே
0: குண்டிது குண்டிது பாரு
2: ஜோகத குண்டிக்கு பூரே
1: காலே லைனிங் வர்ச்சரே
0: தும்மி ஓடல் தவுன் கெல்லாம் பளே ஏ மக சப்போர்ட் ஹெல்ப் நீ
1: சுத்த காட் பிராமிஸ் ரே
0: குக்கைய
1: கேபடி பாந்து சொடி ஜெம் பாரி ஆஷா
0: ஆ வை தும்மி மக பாந்து சொடிச்ச நக காய் கச்ச
2: நக கொத்த ஆ தூலே தூலே தூலே வை ஜெய்
1: அம்ச தைரத்னா தக
2: ஆ சொல்லு லோ
0: ஏ ராஸ்ட் மரியா மரியா அம்ச காசர் கே மரியா
3: சுனில் துக்க விஷய கொத்துனா
1: దూసరాన్సర్
0: యా పొడి తుమి కిత్ల మక్కర్ గెలారా అబడ కిత్ల బాయ్ ఒడ్లారి అవే కాజర్ దౌంచి దౌంచి
2: ఆల్ ద బెస్ట్
0: ఆల్ ద బెస్ట్ కుం గర్ నమక ఆల్ ద
2: థాంక్యూ
0: మరియా
3: తోషనే సునీల్ మక్క మక్క ఉషర్న
0: ఉషర్
1: లే సుట్లరే
0: అరే
2: కాలేంగి సార్
0: ఏక బుయిని గుషార్న తక ఏక వక్త అప్రోచ్ సున్
1: కోనే ముళే అంజడ సంగుతునారే
2: సంగుర చేత గుతునా
0: ఒరే నలే థాంక్యూ గర్జన మరియా ಅಲ್ಲಿ ಹೋಗ್ತಾಕೆ ಕ್ಲಿನಿಕ್ಗೆ
3: ಕ್ಲಿನಿಕ್ ಗೆಲ್ಲರ್ ಸಮಾಜ ಆಯ್ನ ಸುನಿಲ್
0: ಕ್ಲಿನಿಕ್ ಗೆಲ್ಲರ್ ಸಮಾಜ ತೋರಿ ಕೇಳಿ ಬಿಡ ತುಜಿ
3: ಮಕ್ಕ ಮಕ್ಕ ಬ್ಲಡ್ ಕ್ಯಾನ್ಸರ್
0: ಯಾವ ಶನು ಮುಕ್ಕ ಮುಕ್ಕ ಸುರಿ ಗಲೇ ನಡೆತು ಮೀ ಮಕ್ಕ ತೇ ಉರುತ್ತ ಇತ್ತೆ ಪಾಯ್ ಒಟ್ಟನ ಮಕ್ಕ ಇನ್ನೂ ಮೈ ಡೌಟ್ ಐತಲ್ಲ ಸೊನ್ನರಿ ತುಮ್ಕ ಸೊನ್ನ ತುಮ್ಕ సంసారు ఓడినా సూర్య ఉదరదలే ఓడినా ఆస్తాను ఆస్తాను అవని తూ ఏకమేక బావని బోయిని ఓయ్ మరి ఓయ్ అవుతు బావు అవసరం మరియా

0: పోయి ఉమ్మా చాచి వదిలేలే ఉపద్రాకరాలు.
1: అవులు వదిలేదు, నీ నోకండ నీ నోదు.
0: నిల్లే బాప తోట వరటు చెల్డే నల్ల అడ్డి బూల్డు నోకు వదిలేలే
2: అద్దెలే తాగి నాలే నా ఏడుపాట్రా.
3: మక్కల దర్శకు రజ చెంత కలిచోళ్ళారా? ఓదోను
0: బాపా చాచుండల్లే ఓదో చెంది నక్కు కడిక వండాలి.
4: ఇల్లే బాపా ఉన్ కళ్ళు చెల్లు
0: నండాల్ తక్కువ బాపా ఉన్ కడిక వండాలి.
3: నల్ల మక్క చంద పడికిరారు కడుకు గెల్ల తీరా పిన్న కుక్కర పళ్ళు బండి సైతాండ పల గనకాండు. పైడ పాల్కర్నరా సరిగి పచ్చ పుల్లుడు పైకి ఇట్టరారా రజయోడుల్లాలు
1: అవులు ఓది ఉంటుల్లాలు కాంటి పరీక్షలే
3: ఎందు పరీక్షమా రజాకుర కడ్లాసిల్లంటే తింగల ఎంబంత్ ఇండు బంతిల్లే అమ్ముడు ఎగ్జామ్ తీంతిల్లంట కాండు. నక్క పైకిరి జండి చోరుడు నాబండ పిన్న నీ ఓదేమోను
1: అంగనెల్లే నీ దూడ కథపుకు ఓది అంటుల్లమ్మా కాకరు సెల్లనకేకు మనసైరా పోడి నోడు సోదుడి పోడి
5: యా విలక బంతా యారబ్బె పర్చ
6: జడ పిడ్చో పెన్ను పడికిరో చెన్నెంగి మడి పిన్న బెలియోల పలే నెంజి పొగ్గాతనుగో కెట్టి కొడుకొనావు నల్ల పడిచెంగు బ్యాంకుల సర్తన ఆఫీసర్ ఆ కిట్టు ఇల్లెంగ ఆరకైనల్లో బాయినల్లో అంటూ నోకొనావు
7: చెమ్మె నాలైతల్లమ్మ బెలాద బరంటే
1: షమ్మి పైగెల తెలివిచ్చిరే
7: ఇల్లే బాబీ నెనపిల్ల
1: నక్కిందో కాకరు బాయరకేకు మనసైరా ఇన్ని తెలివెచ్చి తిల్లే చెంతు తుడికొగిక్కు బేగపైతే తెలివేడి నాను కాకు చోరిడ్రా
6: కాలి తెలి అరకజ బేకండా తెల్లు పిండి మిట్టుబా జమిలా
8: ఎందురుమ్మా
6: రజాకర కడ్లసెందం వందరా
8: ఇల్లే
6: జండు మూను ఆరాయితు ఒరు కడ్లసం ఇల్లే విషయం ఇల్లే
7: పడికు అత్తగిట్టింగల్లమ్మా కడ్లాసెల్దురు படிக்கிறடலே ஊனு மிக்கல ஒருக்கும் மிக்கல
6: இங்கொந்தோரு படிப்புண்டா
7: பின்ன காலேஜ் எந்தெங்கு மக்கல கலியா வெள்ள வெள்ள புக்கு ஊத்திருக்கண்டே எத்திர கஷ்டம் நண்டராப்ப
1: மைடி மைடி வெள்ள நோக்கியங்கள போல சொல்றாள் துன்யாவில் ஒருத்தமே அல்லல்ல ஒக்கில படிக்கிறோம்
7: இ பாவிக்கு எப்பும் தமாசமே
6: அவண்டே பிசேர்த்தெங்க மை எத்திர வேணுங்க நான் காட்டுறாள்
7: உம்மரொன்னும்

0: నన్న పెట్టిరజండి చట్టముండే నక్కు ధారవాడతో పోను.
1: ఎందో ఈ జాగు ఊరు నమ్మనుల్లారు ఎందైతు
0: నక్కొరు కినా ఒకండు బెడకు కినా రసాకుర పోనం విషయంటే తింగలు కలిజిత్తు ఎందు ఒరు సమాధానం ఇల్ల.
1: ఓ అది సమ వరుంగర ముందోలు అవుండమి విషయ చెందు వరంగిరలే పిన్నె కినా కానంటిక్కువా
0: అన్నెందు అల్ల మనసుకు ఒరు సమాధానం ఇల్ల ఒరు విప్పూర్తి పోల
1: పోండెంగి నార బిల్కెట్టు ఈ జావుగింది పోండెంగుం ఎంగన పోండో
0: 5 గంటకి సక్లేశ్పురతో గవర్నమెంట్ బస్సు ఉంది అదులు పోండే
1: ప్యాంటే తోలు నర్నుంటే పోనల్లే సుబైతో ఫస్ట్ బస్సులు పోవా ఇప్పతెలు సమాధానట్లు వరుంగురు
0: సమాధాన చెందెంగి సమాధాన కిట్టండే నిక్కావులేం చెల్లు నా నెర్త వేకిరి

0: ఎంతడి ఎంత ఆక్యమా బాయికి వెళ్ళింటే కడిపో తెలియదు మోలు
1: ఎందుడి ఎందుకడి
2: నాదెందు ఆకిట్లే నాకెందు పిడ్ల
0: ఎందుకు గొంతులే పచ్చ పాంబు పడికట్టు పడికట్టేందుకు కాలేజీ కడితే నగల మర్యాద ముందు కాసే అక్రమ్ చోరధన్యానికి పడిపాటి అంటుల్లో ఓలు కండకండ ఆన్ మొక్కలట్ట మయంగోగల్లా ఆయత్తర వేగ ఆరాయంగం కలితే కట్టిబడు నల్లో ఇల్లంగి నగల కుటుంబంతో మాన మర్యాద హారాజాకువాళ్ళు కాలేజీ కనుక అవుతురా కాలు పడతమెత్తే ఉండాలి కొద్ది అడుపు వేకువే ఎందు

0: అమ్మోలు బాప చిన్న బలమే కేకను
1: మీయవ్ అబ్బమ్మోలు పట్టంగాకే ఎల్లారు ముందు వరిగారు నంకు ముందు వరుగండి
0: మోనుండానా
1: మక్క పేర్చిత హైరానైరు ఇండు తోలింగ ఆరుగు మర్చిది కండు తీలేలే
0: రజేంద్ర అక్కరాలు చోరుండాలా నన్నట్టు అర్సత్తులుందా పావ
1: ఇల్ల అవులాకే తప్పుంటూ అవులుగు గుంతైరు
0: కుంజలిట్టు కలిపాటియ పెన్ను కొండాటత్తులే బెలంజవు అవులున్నం చెరియ కిడా ఉంటే నన్న మనసులు
1: బామోలు వరుగా

0: ఒట్టే దానం వాళ్ళు తరమంతురులే
1: దానం బే దానం ఎన్ని ధరం బే నికులు
0: దానే
1: ఆ నీ పరమలెట్టు దానం వాళ్ళు తరం బే ఆ మల్లయ్య బుద్ధి అంత బంబె కొచ్చి లెక్క కొచ్చి జరా
0: అందు
1: ఏనలేక అందు నరమని మిని అల్ప ఇతుంద అది యానే ఆరాధితుంద నికులు నీ ఈత బులేర బుడిపేనా
0: అందే ఈయన కుసాల పడిచి
1: కుసలత్
0: బాకిలు దెప్పలే
1: బాకిలు దెప్పర వాడిది నత్తంబే
2: గిడియే
1: దానగిడి
2: నుకి ఎడ్డగత్తు
1: ఎడ్డగాడు పొక్కడగాడు
2: నీకు పోపి కాలగుందు
1: పోనగ పోపే బన్నగ వర్పే
2: మరికి దొంకియా
1: మరికి అన గరుడే
2: గెండోను మట్టెళ్ళు కట్టండా
1: ఇంకమైపోయి నీరు
2: జగి బాకిలు
1: నా
2: చెప్పు
1: నీకులు ఇంచెనే ఈ కత్తెలుగా కోనేడు ఉన్పు ఇజ్జందే నీరిజ్జందే తరికెన్నె ఇజ్జందే బరెలుదు కురిదు సైతనడికి మాత్రం ఇంక తృప్తి
0: ముడుబుజి
1: శైలే కళువా నకలే
2: అనే మల్పును పను
0: చిన్నయా
2: అన్నా

0: మోసడు కెనితెత్తా నమ్మన చందుగిడి
1: అందన్న
0: దానే వల్పుగా ఈ పరుతుడు బేత సాధియేజ్ నమ్మ అప్పేనంకు సైతి బక్కలా తోజాదుకొరిన సాది బెమ్మెరని నెనెప్పుడు ఆపత్కాలుడు అవే సాది అంచాదు ఇరువెరిన మనసు ఉంజాదు ఆ బెమ్మెరని నెనెప్పుగా ఓ కెమ్మలేత బ్రహ్మదేవా అలా తోజుండత్తా ఉంది బొల్పు
1: బొల్పుతో చూడన్న
0: ఆ బొల్పుద దిక్కుగే సరియాదు బాకిలు పొడు ఇరువెర్లా ఒరోనే బాకిలకు
1: దొంకుగా
0: దొంకిన పెట్టుగు బాకిలు పొడియాదు పోండు అండ నాన్న పంజద ఊరుడు నమ్మ ఉంటున్న సరియత్తు
1: ఉంతెరవల్లి
0: అంచనే దుమ్ము బన్నగా పంజగు నిరత్త ఊరెత్త ఎనుమూరు
1: సత్య
0: ఇంత జనకుల మాత పండుందులేరు అరసు దేవన్న బల్లాలు ధర్మరాయనే జత్తుబత్తునంచిన ఎడ్డెంతున్నారు అంచాది ఆరన బేటిమల్పొడు పోయెత్త చావడి దంచి
1: పోయే చావడికి పోయి

0: ఏరావు కెమెరా వల్లాలరా, పగమాని అందుడు ఏం పనుకున్న సంస్కార ఎన్నత్తు.
1: ఓహో
0: వల్లాలరే, దాదన పరమలగల నికలగల ఇతన సంబంధుడు, కోటి చెన్నైరని కట్టడు పనుపునెక్కు మల్తన కుయుక్తిద పరిణామడు. ఈయన మంత్రి చందుగిడి లోకధరును ముగితిదు పరలోక సంధి బెరికే ఈరు సూర్యపత్తుంది ఎదురుబత్తరా. వల్లాలరే జాతిడు జైనేరు మల్పరవల్లి హింస బత్తున సాదిడ పిర పోయరావు అవ్వత్తుందండ లడైద కలట్టు వల్లాలరు పంపిన గౌరవను తూవయే పార్వతిగా లేక సూర్య.

అయ్యో బల్లాళ్రే, ఈరమల్తన వేలనే ఉందు. ఎన్న అల్లెగబుర్న పగరిద మూలవ ఉందు. ఒర బెమ్మెరడ నట్టందు శక్తిని ఆను ఎన్నవుల ఈ దింజావందు తిరగదు తూనగా తూపును ఇర్నము నేను బల్లాళ్రే. ఈర్నంచిన ఆరోహించిన బేలమల్పారుంది అని ఎన్నినాయ అత్తు. ఏపలా తాను నడిన దైత ముదలిగి తానే బెచ్చనీరమైపునాయ ఈ లోకుడు ఇచ్చే అంచిన వేల నీరు మల్తురియరత్తే ఇందెడ్దు మిత్తుదా కుర్తెలు వేల ఈ లోకుడు ఉండు పనులే పగ ఇత్తనుందండ ఎదురుకెదురు ఓరియను ఎదురు సాదాయన తర కడుతుండా అవు రాజధర్మ యాన్ తెరిదే అండ ఈరు ఈ రీతి మోసడు ఇంక పగరిబుడు పరుగుంది యాని ఎన్ని దిజ్జాండు. ఈరగు ఇంచిత్తన వంజి మోసదా కుర్తెలు విద్యను కల్పాదు కొరిన ఈరిన గురు ఏరా ఆ గురున బిర్సాదిగా దానేనా ఇంకవు తెలియందు అండ బల్లాళ్రే. ఈరిమంతల బేలిద విచారుడు ఉంతే ఆలోచన మల్పులే. యాను మోసడు పగరిబుడుదు కోటిని కెర్దు బత్తేందు ఈరిన బుడిదెర్లడ ఈరు పండరడా అక్కులు ఈర మోనిగ మంగళారతి దెర్పెరే ఈరగుంజి చొమ్ము నీరు కొరువెరే ఈరిన మోనెతూరే ఈరిన మోనెతూదు తెలిపాయరే అక్కులు అంచాండ అంచిన వంజి హీనస్థితికి ఈరు జప్పునంచిన పరిస్థితి ఈరకు దాయకు బత్తండు సమ తెరిండి ఇంక రాజకీయ బల్లాళ్రే. కేమర బల్లాలకు సాయోగాదు బత్తన ఈరు ఈ రీతిడు ఎనను మోసుడు కెరుడుందు తుయరే అవత్తుల వా పగే పనులే. ఈరగిలా ఎంకిలా వారీతిద పగెలా ఎజ్జి నుప్పుగద్దు సాంకిన బల్లాళ్రు పంపన అభిమానను ఆనిడుదు ఇనిముట్ట దీవందు కనట్టులా ఇరగాన్ రడ్డి ఎన్నినాయత్తు అంచిన ఎంకు ఈరు ఈ రీతి మోసుడు పగరిబుడిన ఈ విద్య ఇందు మాయనా ఇందు మంత్రనా ఇందు దగెనా ఇందు వంచననా అనకి ఎంచిన పుదరుకొరుడుందే ఇంక తెలియచి అండ ఈ వేలెను మల్తును ఈరే సురువత్తు నెక్కు దుంబులాయించిన కథే నడతదని.

0: నికులు నాల్వెరడు ఉదారి రఘుకుల రామే, నికులు నాల్వెరడు ఉదారి రఘుకుల రామే, అరికు రాగికి భక్తి వాదొగు, అరికు రాగికి భక్తి వాదొగు, సరిటి ధర్ముడు పండినారు, సరిటే ధర్మను పండినారు.
1: ధర్మరాజా, లోకుడు నాలుగు జన అరసులు ధర్మరసులు చక్రవర్తి లోకలు వంజి షట్స్థల చక్రవర్తి ఆయనంచిన నళభూపాలి బాలి మల్ల మహారాజే ననురి హరిశ్చంద్రే నళభూపతి గల పగడెడు గొబ్బుదు మెగ్గెడ సోతుదు అరణ్యవాస అతను హరిశ్చంద్రగు తన పాత్రగు బొడాదు విశ్వామిత్రుడికి మాత ఊరుల సమర్పణే మాలదు తన రాజ్యం సమర్పణే మాలదు ఆయల కాడుగు పోయినంచిన కథే ఉండు. బుక్క బిరురామి కోదండరామి రామచంద్రుడి కథే లోకగే గొత్తుండు. 14 వరుసద మలితవాస కాడుద వాసను ఆయన మలుపునంచిన పరిస్థితి భక్తుడు బుడిదిని కలిగి ఉన్న పరిస్థితి భక్తుడు నానూరి ఈ నువ్వే సారుడు పర్పినంచిన ధర్మానీల ధర్మాత్మే అంచే అది నిక్కి భక్తుల కష్టాల అక్కడికి భక్తి లేకుండా ఒంజత్తర ఉంచిన పరిహార ఆపుడు అంట యా నవేనత్వం పంపిణీ నీకు. రామచంద్రే ఏతు మల్ల ఉంజి పంచాధికారి పండ న్యాయ తీర్మానుడు ఎంచాయ దర్తికాయ పంపిణీకి ఉంజి ఉదాహరణ ఉండు. బహుశా ఆయన ఉంజి మతిత మితిట్టు లోకుడు ఎడ్డే ఉంజి అధికార ఆడలితను కొరినంచిన ఉంజి సంగతి నిన్నంచిన అరసులు పినోడు. అవు ఓవుంది అయి కిన్నగా బేతదల్లత్ అరికుల రాగిగుల ఉంజి రీతిర పంత ఆపనంచిన పుత్రుడు ఆ రామచంద్రే కొరినంచిన తీర్మాన వారి ఎడ్డంతినవు అవి నీ కేనుడు ఉంది పండేరికి. అప్పగా ధర్మరాయ కేను స్వామి ఈత పండుండ యావంది ఆ కథ దాదాన్ని ఇంకే పనుడు కథ దాదాన్ని పనుడన ఆ సందర్భంలో ఇరు పనుడు అయికి పడదు ఈయనకి పురుషోత్తిత్తుండ ఆ ఉంజి రామచంద్రన ఆ ఉంజి ధాన్యద కథను బుడిపది ఇంకలకి పనువరా అని కేనువేకి. అప్పగా ఉంజిమేటు దౌమ్యాది ఋషికులు లేరు నలంజమేటు ధర్మరాజన మెగ్గడికులు బుడిది మంత కుళ్ళుదేరు ఆ సభెట్టు షాండిల్ల రుచిరు ఋషికులు ఈ రామధాన్యత చరిత్రను ధర్మరాయకు పంపేరు. ఎంచా
0: దశరథ కౌసలెడు పుట్టుది వైభోగద ఐసిరి దశరథ కౌసలెడు పుట్టుది వైభోగద ఐసిరి రసిక గుణతసిరి రామచంద్ర సుభగ తాటకిన

0: మిగ్గె లక్ష్మణి మునిపతి సమేత మిథిలగు సిరిపద్య పాడే సిరిపద్య పాడే.
1: దశరథకు మగయాద పుట్టినంచిన రామచంద్రే మిథిలకి సిరిపద్య పాడునాడకు ముట్ట ఒంజి షడ్పదిడు కనకదాసు మరితేరు. ఇడీ రామాయణ దగ్గతను ఒంజి పతిరువా షడ్పదిలడు ఆరు బారి పొర్ల కంటెడు కొరితేరు. అవిను పూరా దితోనిరకు మునిపైకిలేక అనుకులైజి అంచాదు మేలు మేలుడు ఆ కత్తిని పనిపడిందండ. అయోధ్యడు మూజిదన రాణియరిగు నాలుగు జన జోకులు పుట్టిరు దశరథగు ఆ పుత్రకామేష్టి యాగమంత్ర ముఖాంతరవాదు అయిట్టు రామే లక్ష్మి.

0: பட்டிலடுக்கணத்தரு கௌஜி கம்மத்துடு ராமன உலக சாவடிகு.
1: అరణ్యుడి పుణంచిన ఋషి మునికులు తినుపు నంచిన భక్ష భోజ్యులు పూరా సాత్వికమైన ఆహార అంచాది తణుకులు పోయిన తినిపేరా బత్తి బిన్నెరే పోయిన కొరడా అవిన మాత ఒట్టు మలుతుంది రామలక్ష్మణరు సీతేబొక్కగలన పరివారుగు బడస్వెరిగే ఆ ఋషికులు అవు ఇంచ బట్టి బట్టిడు సత్వద పాక రససొత్తులు దుంజ రససొత్తులేను బిల్ల సక్కర తిగనై రసాయన పాకుడే బుర్కాదు మరి గడ్జిడు అక్కలకి తమ్మన మల్పొడు పండుదు అక్కలు వ్యవస్థ మల్దేరు శిష్యరు పూర రీతి భక్షలను పతొందు పర్పేరు అవిన మాత వారి ఉమేదుడు రామగు అది కపిసేనకి మాత కొరనగా ఆ భక్షుడైన రుచికి అక్కలు పూర మరలాదు పోయేరిగే అట్లా మంగేరేగు ఈ రుచి రుచిత వస్తువులను మాత తిందుదానగా భారీ సంతోషాడు అండ అక్కడ అనుభవ దాదా పండుదు రామికి ఏండేగి హనుమంతుడు ఎత్తుది.

0: காலரு பொருள் கிடையாது அண்ணா கல இருக்கல கார மோர்ன் உடச்சா இருக்கு
1: ஏ மோர்ன்
0: స్నేహితే
1: పట్టిన మండ జోగ ಜೋಗದಲ್ಲಿ ನಿಮ್ಮ ಯೋಗ
0: ಸೂಪರ್
1: ಜೋಗ
0: ಜೋಗ ಅವೇ ನಿಮ್ಮ ಮರಿಯನ್ ಅನಿಮುನ ಜೋಗ
1: ಜೋಗ
0: ಜೋಗ
2: ಸೆಕೆಲ್
1: ಸೆಕೆಲುಡನ್ ಮೂರು ಪುಣ್ಯ ಕೊಟ್ಟಿಸು ಆಗಿ
0: ನೀರು ಸಂಚಾಯ ಕರೆ ಜೋಗಚ ಉಯಿರ್ತಾನ್ ಭುಜಂ ಪಾದು ಕುಂಡಿದ್ದು ಕುಂಡಿದ್ದು ಬಾರಿ
2: ಜೋಗದ ಗುಂಡಿಗೆ ಬೂರೆ
0: సునీల్
3: తుక విషయ గుర్తున్నా
0: మొస్రీ మనిషి దుసరించి బోరే పను పోడోంచి సకతున్నా
1: మొస్రాకు ఒకసారి క్యాన్సర్
0: క్యాన్సర్ క్యాన్సర్ క్యాన్సర్ అయితే యాపటి తుమి కిట్లే మక్కరికి వెళ్ళారు అప్పుడు కిట్లే బాయ్ ఉండలేదు అవే కాసర్ దొంచి దొంచి
1: ఆల్ ది బెస్ట్
0: ఆల్ ది బెస్ట్ గర్ నమక ఆల్ ది బెస్ట్
1: థాంక్యూ
0: మరియా
3: తోషనే సునీల్ మక్క మక్క ఉషర్న
0: ఉషర్
1: లే సుట్లేరే
0: అరే
2: కాలేంగి సార్
0: ఏక బుయిని గుషార్న తక్క ఏక ఒక్త అప్రోచ్ సున్
1: కోనే ముడే అంజడ సంగమొత్తునారే సంగమొ
2: చేత గుత్తునా
0: ఒరేనలే తంగి గర్జన మరియా
3: క్లినిక్ గెలర్ సమజ్ ఆయన సునీల్
0: క్లినిక్ గెలర్ సమజ్ తోరి కరి బిడ తుజి
3: మక్క మక్క బ్లడ్ క్యాన్సర్
0: యా వర్షను ముక్క ముక్క సురి గలినడు తుమి మక్క తే ఉరుస్తు ఇట్లే పాయ వట్టన మక్క ఇన్నో మే డౌట్ ఏతల్ల సొన్నారి తుమ్క సొన్న తుమ్క సంసారు ఓడినా సూర్య ఉదరణి
3: తుమి తెగి
0: జావియతేమో
1: క్యాన్సర్.

0: తెరు
1: సత్యవన్ తెరగే బయదుడు
0: నలభూపెల హరిశ్చంద్రెల బిరురామెల ధర్మజ ఈల పండు నలభూపెల

0: నికులు నాల్వెరడు ఉదారి రఘుకుల రామే, నికులు నాల్వెరడు ఉదారి రఘుకుల రామే, అరికు రాగికి భక్తి వాదొగు, అరికు రాగికి భక్తి వాదొగు, సరిటి ధర్ముడు పండినారు, సరిటే ధర్మను పండినారు.
1: ధర్మరాజా, లోకుడు నాలుగు జన అరసులు ధర్మరసులు చక్రవర్తిలు ఒకరు వంజి షట్స్థల చక్రవర్తి ఆయనచిన నళభూపాలి బాలి మల్ల మహారాజే ననురి హరిశ్చంద్రే నళభూపతి గల పగడెడు గొబ్బుదు మెగ్గెడ సోతుదు అరణ్యవాస అతను హరిశ్చంద్రగు తన పాత్రగు బొడాదు విశ్వామిత్రుడికి మాత ఊరుల సమర్పణే మాలదు తన రాజ్యం సమర్పణ మాలదు ఆయల కాడుగు పోయినంచిన కథే ఉండు. బుక్క బిరురామి కోదండరామి రామచంద్రుడి కథే లోకగే గొత్తుడు. 14 వరుసద మలితవాస కాడుద వాసన ఆయన మలుపునంచిన పరిస్థితి భర్తను బుడిదిని కలిగి ఉన్న పరిస్థితి భర్తను నానూరి ఈ నువ్వే సారుడు పర్పినంచిన ధర్మాని ఇలా ధర్మాత్మే అంచే అది నిక్కి భర్తన కష్టాల అక్కడికి భర్తీ లేకుండా ఉంజత్తర ఉంచిన పరిహార ఆపుండు అండ యా నవేనత్వం పంపిణీ నీకు. రామచంద్రే ఏతు మళ్ళా ఉంజి పంచాధికారి పండ న్యాయ తీర్మానుడు ఇంచాయ దిర్తికాయ పంపిణీకి ఉంజి ఉదాహరణ ఉండు. బహుశా ఆయన ఉంజి మతిత మితిట్టు లోకుడు ఎడ్డే ఉంజి అధికార ఆడలితను కొరినంచిన ఉంజి సంగతి నిన్నంచిన అరసులు పినోడు అవు ఓవుందైకెన్నగా బేతదల్లత్ అరికుల రాగిగుల ఉంజి రీతిర పంత ఆపనంచిన పుత్రుడు ఆ రామచంద్రే కొరినంచిన తీర్మాన వారి ఎడ్డెంతినవు అవి నీ కేనుడు ఉంది పండిరిగి అప్పగా ధర్మరాయ కేనుడే స్వామి ఈత పండుండ యావ నీరు ఆ కథ దాదాన్ని ఇంకలే పనుడు కథ దాదాన్ని పనుడన ఆ సందర్భంలో ఇరు పనుడు

0: మోసడు కెనితెత్తానవను చందుగిడి
1: అందన్న
0: దానవల్పుగా ఈ పరుతుడు బేత సాధి నమ్మ అప్పేనంక శైత్య బక్కలా తోజాదుకొరిన సాది బెమ్మెరణి నెనెప్పుడు ఆపత్కాలుడు బాకిలు పొడియాదు పోండు అండ నాన్న పంజదవుళ్ళు నమ్మ ఉంటున్న సరియత్తు
1: ఉంతెరవల్లి
0: అంచనే దుమ్ముబన్నగా పంజగు నిరత్త ఊరెత్త ఎనుము

0: కేమరా మల్లాలరా పగమాని అందుడ్లా ఏంబేందు పనుపున సంస్కార ఎన్నత్తు
1: ఓహో
0: మల్లాలరే దాదన పరమలగల నికలగల ఇతన సంబంధుడు కోటి చెన్నైరని కట్టడు పనుపునెక్కు మల్తన కుయుక్తిద పరిణామడు ఈరిన మంత్రి చందుగిడి లోకధరుణును ముగితిదు పరలోక సంధియే బెరికే ఈరు సూర్యపత్తుంది ఎదురుబత్తరా మల్లాలరే జాతిడు జైనేరు మల్పరవల్లి హింస బత్తున సాదిడ పిర పోయరడావు అవ్వత్తుందండ లడైద కలట్టు బల్లాళ్ళు పంపిన గౌరవను తూవయే పార్వతిగా లేక సూర్య.